0: గౌరి త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ట ఈషత్సహాసమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృతమాత్రౌషా తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ.
1: श्रुतिवत्त जपन देवी उपासनी महाराज आणि सहकाऱ्यांनी सादर केलं देवी सप्तशती स्तुती स्तोत्र आपण ऐकलं. मंगल प्रभात या भक्तिगीतांच्या कार्यक्रमात यानंतर ऐकूयात लता मंगेशकर, पंडितराव नगरकर आणि सहकाऱ्यांच्या सुरातील हुनाजी बाळा यांची उपाळी, संगीत वसंत देसाई यांचं.